0: घड़ी मिलाते चलिए, इस समय 12 बजे हैं। आइए सेंट्रल इलेक्ट्रिसिटी बोर्ड की तरफ से ये कम्युनिकेट सुन लीजिए। सीईबी जो है वो गिवियदी गाली के रहने वाले सभी ग्राहकों को सूचित करता है कि बुधवार 5 अगस्त को दिन के 12 बजे से दोपहर के 3 बजे तक मरम्मत कार्यों की वजह से बिजली की सप्लाई में कटौती लाई जा रही है। बिना पूर्व सूचित के बिजली की सप्लाई को जारी कर दी जाएगी। इस असुविधा के लिए सेंट्रल इलेक्ट्रिसिटी बोर्ड क्षमा प्रार्थी है।
1: रेडियो मॉरिशस
2: 800 किलोहर्ट्ज़ पर ये है रेडियो मॉरिशस।
1: रेडियो मॉरिशस,
2: रेडियो मॉरिशस,
3: सौंदर्य लहरी, सौंदर्य लहरी। నమస్కారం శ్రోతలారా, ప్రతి మహిళలోనూ ఒక ప్రత్యేకమైన శక్తి, ప్రేమ, సహనం, ధైర్యం దాగి ఉంటాయి. ఆ అందమైన వ్యక్తిత్వాన్ని మరింత వెలిగించే కార్యక్రమమే సౌందర్య లహరి. మీతో ఈ అరగంట ప్రయాణంలో మహిళల ఆరోగ్యం, కుటుంబం, వ్యక్తిత్వ వికాసం, ప్రేరణ, జీవన విలువల గురించి మనసు హత్తుకునే విషయాలను పంచుకుందాం. మరి ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.

అందం కేవలం ముఖం కాదు, మన మాటల్లోని మాధుర్యం, మన ప్రవర్తనలోని వినయం, మన హృదయంలోని దయ, ఇవే నిజమైన సౌందర్యానికి ప్రతీకలు.

రెండో భాగం ఆరోగ్యమే మహాభాగ్యం. మహిళలు కుటుంబంలోని అందరి ఆరోగ్యాన్ని చూసుకుంటారు, కానీ చాలాసార్లు తమ ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తారు. రోజుకు కొంత సమయం నడవడం, తగినంత నీరు తాగడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, సరిపడా నిద్రపోవడం ఇవి శరీరానికే కాదు మనసుకు ఎంతో మేలు చేస్తాయి.

ప్రతి మహిళ జీవితంలో ఎన్నో సవాళ్లు ఉంటాయి. కానీ ప్రతి సవాలు ఒక కొత్త పాఠాన్ని నేర్పుతోంది. తప్పులు జరిగితే నిరాశ చెందకండి, వాటిని విజయానికి మెట్లుగా మార్చుకోండి. మీపై మీకు నమ్మకం ఉంటే ఏ లక్ష్యనైనా చేరుకోవచ్చు.

ఇల్లు అనేది కేవలం గోడల సమాహారం కాదు, ప్రేమ పరస్పర గౌరవం ఆప్యాయత ఉన్న చోటే నిజమైన కుటుంబం ఉంటుంది. ఆ బంధాలను ప్రేమతో కాపాడే శక్తి మహిళల్లో సహజంగా ఉంటుంది. చిన్న చిన్న కృతజ్ఞత మాటలు, పరస్పరం వినడం, కలిసి భోజనం చేయడం వంటి అలవాట్లు కుటుంబాన్ని మరింత దగ్గర చేస్తాయి. మిత్రులారా, ఆశిస్తున్నాం నేటి ప్రసారం మీకు చాలా బాగా మెచ్చింది. ఇక మీ వర్షకు సెలవు. నమస్కారములు, శుభదినం.

0: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక
1: సంగీత ప్రియులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. స్వాగతం సుస్వాగతం స్వరాల వేదిక అనే కార్యక్రమంలో. ఇవాళ మీరందరూ బాగానే ఉన్నారని ఆశిస్తూ, మీ దినమంతా బాగానే జరిగిందని ఆశిస్తూ నేను మీ కృతిక కూడి ఉన్నాం. స్వరాల వేదిక అనే కార్యక్రమంలో మిమ్మల్ని రంజింప చేయడానికి రాబోయే 20 నిమిషాలకు అయితే మీరు సిద్ధంగా ఉన్నారైతే మొదలు పెట్టినాం నీటి కార్యక్రమం కొన్ని రిలాక్సింగ్ మ్యూజిక్తో.

హే సంగీత రసికులారా, ఎవరెవరు ఇంట్లో ఉన్నారు అయితే మీ సెలవు రోజులను బాగానే మెచ్చుకుంటున్నారు అనుకుంటున్నాను. అయితే హ్యాపీ హాలిడేస్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ రాబోయే పాట విశేషంగా మీకే.

శ్రోతలారా, ఈ సమయం నేను అనుకుంటున్నాను చాలామంది మీ బోన్ చేస్తున్నారు. అయితే సురుచి మన సమస్త ఎంబీసీ సిబ్బంది తరఫున సాంత్రపు వేళ అంటే మీ కుటుంబ సభ్యులందరితో పాటు బోన్ చేయడం, కొన్ని మాటలు ఎక్స్చేంజ్ చేయడం, కొన్ని భావాలను కూడా ఎక్స్చేంజ్ చేయడం, దట్ ఈస్ ఆల్ అబౌట్ హ్యావింగ్ అ ఫ్యామిలీ.

అవునండి, సంగీత రసికులారా, ఇవాళ మీరు మీ జన్మదినోత్సవం లేదా పెళ్లి వార్షికోత్సవం జరుపుకుంటున్నారైతే జన్మదినోత్సవ శుభాకాంక్షలు, ఇంకా పెళ్లి వార్షికోత్సవ శుభాకాంక్షలు.

అవునండి, శ్రోతలారా, దుర్భాగ్యంగా మన కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సమయం సూచిస్తున్నది. ఇంతటితో మీ కృతిక కి సెలవు ఇవ్వండి. ఇంకో కార్యక్రమం దాకా నమస్కారం అండి. శుభరాత్రి.